స్వాహ ఓం గణపతయే స్వాహ ఓం గణపతయే స్వాహ ఓం గణపతయే స్వాహ ఓం గంగళపతయే స్వాహ ఓం గంగళపతయే స్వాహ ఓం గంగళపతయే స్వాహ ఓం గంగళపతయే స్వాహ ఓం గంగళపతయే స్వాహ ఓం గంగళపతయే స్వాహ ఓం గంగళపతయే స్వాహ ఓం గంగళపతయే స్వాహ ఓం గంగళపతయే స్వాహ ఓం గంగళపతయే స్వాహ ఓం గంగళపతయే స్వాహ ఓం గంగళపతయే స్వాహ ఓం గంగళపతయే స్వాహ ఓం గంగళపతయే స్వాహ ఓం గంగళపతయే స్వాహ ఓం గంగళపతయే స్వాహ ఓం గంగళపతయే స్వాహ ఓం గంగళపతయే స్వాహ ఓం గంగళపతయే స్వాహ ఓం గంగళపతయే స్వాహ ఓం గంగళపతయే స్వాహ ఓం గంగళపతయే స్వాహ ఓం గంగళపతయే స్వాహ ఓం గంగళపతయే స్వాహ ఓం గంగళపతయే స్వాహ ఓం గంగళపతయే స్వాహ ఓం గంగళపతయే స్వాహ ఓం గంగళపతయే స్వాహ ఓం గంగళపతయే స్వాహ ఓం గంగళపతయే స్వాహ ఓం గంగళపతయే స్వాహ ఓం గంగళపతయే స్వాహ ఓం గంగళపతయే స్వాహ ఓం గంగళపతయే స్వాహ ఓం గంగళపతయే స్వాహ ఓం గంగళపతయే స్వాహ ఓం గంగళపతయే స్వాహ ఓం గంగళపతయే స్వాహ ఓం గంగళపతయే స్వాహ ఓం గంగళపతయే స్వాహ ఓం గంగళపతయే స్వాహ.